0: ఇలా మజతు అన్నీ అంతావు ఆయన అద్దె కుళ్ళేందిరా అన్నీ ఎక్కడ ఇమ్ము ముళ్ళక మత్వలే దురాని వాళ్ళే నమ్మని గిరేళ్ళే అక్కసి బల్లిని ఇయ్యరు
1: అయ్యే అయ్యే జల్లిసీన్ బల్లాన యో రత్ జితమే జడే అకస్మస్ బిషాన్ యో జరాతే హవాసనన్నో సనా సోరు దండా
0: ఉగద్ బచ్చు అమ్మతి దాతాన్ యఫర్రగాన్ దే గరమే బయల్ని షాగషి కుంటాల్ అగషి జచ్చులే వాదే యాకదందాము దాగలా బిషాన్ జరాతని వల్లి లల్లామ్నే ఇయ్యర్తు గమ్మోజుం వాడా గమ్మోజుం బిషాన్ కాదు బిషాన్ జరాలా వల్లి వాయనక్కడాము ఓమా ఇవా వల్లం దాఫచ్చేసు నాటి పక్కా తులప్పి వల్లాన్ జరాసి కొని గమ్మోజుం వాళ్ళే దబలదే హాల్ గిరే నిషాన్ లే దబలదే గోల్కులో గొదిం బోరణ కొన్న గిజ్జిర్రా హై ఉల్లే ఉమ్మహి యాది కాబు ఓసిషె బులుంబాలి ఇనఫాలే యాదే కాబు వల్లి హులిని వల్చిన యోదేనే కొన్నిష్ ఒరీనిష్ దిఫా సాల్చావతేన్ దిఫా తర్సీమావతేన్ దిఫో పుష్టుమ్మ దబలుని వల్దండే ఇన్నిష్ ఇచ్చిన వలి గేగి సముఖవా వాళ్ళూరా యాది గిరు కొలిలియో యూ సిరి తిరాతు జమే తర్సీమావతే ప్రొడక్టివిటీ ఒకనో ముష్టుమ్మ డబల్ ఉర్రా తొజ్జతమే ఒరీనిష్ కొన్నిష్ ఇవన్నీ ఇల్లందామే ఇంజిర్లా బోనిజాకి దిక్కలు అర్గనే జర్రా కుదురా ముదురిష్ యొక్క దిక్కలు అర్గనే జర్రా కొనుందిను ఉమ్మతి ఉఫీని నరుగు వేత ఉమ్మతి ఉఫీని నరుగు యో కరాలు ఇట్టగర్శీతమే జరే ఇవన్నీ సునుందినుయు అవేసకి నాకు మీరు కలేసే జర్రా చేసినమో యూనివర్సిటీ గర్శన్ కూడా తరా కొరల్లోది కొరల్లో దగ్గరే మోతుమ్మాని తరా పాకిజోదా దగ్గరే వచ్చిన అబ్బతమే బువాని కబతం ఆఫీస్ విద్యరమి కబతమా నుమ్మసరాన్ ఆఫీస్ పక్ బియ్యీస్ విద్యవా
1: యారను కనితనేఫ్ గుడ్డా సింగ్ గలతీఫన్నా గలతోమం gidduutti immoo oduun gaggabaabsisne itti himan ministara faayinaansii Itoophiyaa fi koreen liqeessitoota caamsaa jaarraa eegalee hanga caamsaa 27tti fooyyeensa liqaa boondii yuuroo miliyoona 1 Itoophiyaan dhiyeessite irratti mari'achaa turan ammas waliigaltee malee xumurame kanaan duras mariin marsaa hedduu kan gaggeeffame yoo ta'u waliigaluu dhabuu isaaniitiin koreen liqeessitoota kun Itoophiyaa seeraan gaafachuu akka malan ibsanii turan. yuunaayitid isteetsi guyyaa sadii keessatti si'a lammaffaaf iraan irratti aleellaa bante ajajaan giddugaleessaa yuunaayitid isteetsi buufata waraanaa irratti xiyyeeffachuudhaan aleellaa gaggeessuu kan ibse yoo ta'u aleellaan kunis yeroo mariin biyyoota lamaan gidduutti gaggeeffamu itti fufee jirutti raawwatame iraan ammoo aleellaan akkanaa waliigaltee dhukaasa dhaabuu ifatti kan cabsedha jechuudhaan ameerikaa himatteetti. raashiyaan ameerikaa fi iraan dubbii hammeessuurraa akka of qusatan gaafatte dubbi himtuun ministara dhimma alaa raashiyaa maariyaa zakaarovaan ameerikaa fi iraan gara waraanaatti akka hin deebinee fi marii akka itti fufan gaafataniiru itti dabaluudhaanis yoo fedhii iraan ta'e raashiyaan yuraaniyeemii iraan gabbistee buqqisuudhaaf akka gargaartu qophii ta'uu ibsiteetti. mootummaan baangiladeesh gafarsa kormaa pirezidaantii ameerikaa doonaald tiraamp fakkaata jedhamuudhaan oduu ijoo ta'ee akka hin qalamne oolchuu hime gafarsi kun ayyaana iidaa irratti qalamuudhaaf ture jedhamee jira oduun sa'aatii kanaaf qabne kanuma. dhimmi oromiyaan finfinneerra faayidaa addaa akkamii argatti yoo mojirra oolaa jedhu yeroo dheeraadhaaf ijoo dubbii ta'uu itti fufeera akka heera mootummaa Itoophiyaa keewwata 49tti oromiyaan magaalaa finfinneerra faayidaa addaa qabdii jedha sababiin isaas finfinneen walakkaa oromiyaatti waan argamtuuf haa ta'u malee akkaataa raawwisaa irratti hanga ammaa seerri hin baane maaliif aslii galgalu.
2: dhimma oromiyaa fi finfinnee jidduutti yeroo hundaa maaliif dubbiin ka'a. meher mootummaa irra kaanee haa laallu akka heer mootummaa Itoophiyaatti keewwata 49 murashanii oromiyaan magaal finfinnee irraa faayidaa addaa qabdi kunin mirga tajaajila hawaasummaa faayidaa qabeen uumamaa fi bulchiinsa waloo mirkaneessa kun ammoo finfinneeni walakkaa oromiyaa keessatti waan argamtuuf haa ta'u malee akkaataan raawwisaa agammaa hin ba'ani gaafii bubbulkan irraati kantiiba magaal finfinnee ka jette guutuun isaa kunoo.
3: achirratti waa lama jira tokkoffaa heerarratti taa'ee. Herri akkamitti akka raawwatamu kuni seerri ni.